0: ఇప్పుడు శుద్ధ బంగాళ రాగంలో త్యాగరాజస్వామి కృతి రామభక్తి సామ్రాజ్యం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ రామభక్తి సామ్రాజ్యం ఇన్ రాగ్ శుద్ధ బంగాళ సెట్ టు ఆదితాళ్.

0: రామ ఇక నన్ను బ్రోవరాద సహనరాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన రూపకతాళం.
1: Now listen to a composition of Patnam Subramanya Iyer, Rama Ikanannu Brovarada in Rag Shahana set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరి వింటున్నారు వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్ ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమపావన రామ పూర్వీ కళ్యాణి రాగం ఆదితాళం రామ్నాడ్ శ్రీనివాస్ అయ్యంగార్ రచన
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic Veena recital by Shri D. Srinivas. Accompanying artists are Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam. Continuing the concert, you will now listen to Paramapavana Rama in Rag Purvi Kalyani, a composition of Ramnad Srinivas Iyengar, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా ఫరజు రాగంలో తిల్లానా ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: శ్రీ డి శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ అ తిల్లానా ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్య ఇన్ రాగ్ ఫరజ్ సెట్ టు ఆదితాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you will be listening to saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dori by Sri N Anjaneyulu.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నిడమానూరి నటరాజ గారి సాక్సోఫోన్ వింటారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిసన్ టు ఏ త్యాగరాజ స్వామి కృతి తెలియలేరు రామభక్తి మార్గమును ఇంద్రాక్ ధేనుక సెటు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామభక్తి మార్గమును ధేనుకారాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dolu by Sri N. Anjaneyulu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Mirintavarku Karnataka Sangeetam karyakramamlo Sri Nidamanuri Nataraja gari saxophone vinnaru. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందించారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్ రావు వయలిన్ వాద్య కచేరీ వింటారు. వయలిన్ సహకారం శ్రీ అన్నాజీరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు, కంజీరాపై శ్రీ కె జ్ఞానానందం. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ, దర్బారు రాగవర్ణం, ఆదితాళం, తిరువత్తియూర్ త్యాగయ్య రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ ద్వారం దుర్గా ప్రసాద రావు. He is supported on violin

0: ఇప్పుడు వినండి స్వామినాథ పరిపాలయా సుమాం నాటరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు స్వామినాథ పరిపాలయా సుమాం, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్నాటా సెట్.

0: ఇప్పుడు వినండి జననీ నినువిన సుబ్బరాయ శాస్త్రి రచన రీతిగౌళ రాగం మిశ్రచాపు తాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి జననీ నినువిన ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ టు

0: ఇప్పుడు సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి శంకురు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి శంకురు చంద్రముఖి, ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ సావేరి, సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్ రావు వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వయలిన్ సహకారం శ్రీ అన్నాజీరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీవి కమలాకర్ రావు, కంజీరాపై శ్రీ కె జ్ఞానానందం. కార్యక్రమంలో చివరిగా వినండి మారుబల్కకున్నావేమిరా, శ్రీరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్ రావు. హీ ఈస్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ అన్నాజీ రావు అండ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వి కమలాకర్ రావు అండ్ ఆన్ కంజీరా బై శ్రీ కె జ్ఞానానందం. Shri Dwaram Durga Prasad Rao concludes his violin recital with a composition of Saint Tyagaraja in rag Sri Ranjani, set to Aditaal. Marubalka Kunnavemira.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ అన్నాజీరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు, కంజీరాపై శ్రీ కె జ్ఞానానందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin recital by Shri Dwaram Durga Prasad Rao. He was supported on violin by Shri Annaji Rao and accompanied on mridangam by Shri V Kamalakar Rao and on ghatam by Shri K Gnananandam. This program was contributed by
0: Akashvani Vishakhapatnam.
1: For Ragam 24/7 DTH, anytime Indian music.